0: రామచంద్రోదయాలుర్
1: సర్వస్వమే రామచంద్రోదయాలుర్
0: నాణ్యం జానే నైవ జానేన జానే
1: నాణ్యం జానే నైవ జానేన జానే।
2: तो इस सप्ताह में हमने श्लोक संख्या 23 से 30 तक के श्लोक बोले, इनका अभ्यास करेंगे और अगले सप्ताह में अगले वाले श्लोक बोलेंगे। धन्यवाद।
3: दुर्जन सज्जनो भूयात्।